ఉదయ దహయే వినాది తిహాయి వెలావ హార్ట్బీట్ ఎక్క ఇన్నకొట మనం ఏపాదరు మెసేజ్ దాలా తీరా కట్టియాక్ హోగాల సింధు అహ్వాని అతి వెన్నేదాటివనే తమ్మడ మేరిగా కియాగన్ వెన్నెనే ఒన్ను మన మెసేజ్ కాల తీయనవా అనురగమైందా అనులాభతి మమా తికతు కరగాన్న కేల తీయనవా మహాత్యా కొట పుతాల దేన దువల దేన్న అమెలి అమ్మే హమో ఇకతు కరగాన్న కేల తమాయి మెసేజ్ కే తీయన్నే ఒయాలో గుడా కాదురి మాకు ఇకతు కరగన హినా మే సింధు అపి అహలా ఐమే పెద్దటేమో